0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.
1: వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనః, వెంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి. శ్రోతలకు హరే శ్రీనివాస శుభోదయం, నమస్కారం. భాద్రపద మాసం నుంచి ఆశ్వయుజ మాసం వరకు 40 రోజులకు శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతిరోజులాగా ఈ 40 రోజులకు విశేషమైన తెలుగు కార్యక్రమం ఈ ఉదయపు వేళ ప్రసారం చేస్తాం. అలాగే ఉదయం కూడా విశేషంగా మీకోసం ఈ వెంకటేశ్వర వ్రతంలో మంచి మంచి మాటలు వినడం ఈరోజు ఆహ్వానిస్తున్నాం, వినిపిస్తున్నాం. ఆచార్య శ్రీ బాలకృష్ణ అప్పడు చేత ఈ ప్రవచనం.
2: ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రోతలందరికీ శుభోదయం. శ్రీ

0: గతేశ్వర వ్రత దీక్ష సందర్భంగా ఈ రెండు మూడు మాటలు వినిపించడానికి సదవకాశం కలుగుతున్నది. మనిషి తనకు మానవ జన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తూ ఉంటాడు. పూజ సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రము, పుష్పము, ఫలము, జలము సమర్పించుకుంటూ ఉంటాడు. ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతా సూచకం అయితే కావచ్చు, కానీ అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా? ఇలా ఆలోచిస్తే ఎంత మాత్రం కాదని చెప్పవచ్చు. భగవంతుడిదే ఆ యావత్ సృష్టి. అలాంటి వాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే. కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు ఊరుకోడు. పూర్వం ఒక యోగి భగవంతుని అర్చించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది. పూజలో ఒక్కొక్క ఉపచారాన్ని చేస్తూ భగవంతుడో ఇలా విన్నవించుకున్నాడు. పరమేశ్వరా, నీకు బ్రహ్మాండమంతా నింది ఉన్నావు, కనుక నిన్ను ఎలా ఆహ్వాన చేయాలి? అన్నింటిని ఆరాధమై నీవు ఉండగా నీకు ఆసనం ఎక్కడం వేయాలి? నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్ళు కడుక్కోడానికి నీలెందుకు? పరశుద్ధవైన నీకు ఆచమన్యం ఎందుకు? నిత్య నిర్మలుడైన నీకు స్నానం ఇలా చేయించాలి? ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఇలా ధరింపజేయాలి? గోత్ర వర్ణలకు అతీతుడైనవ నీకు యజ్ఞోపవీతం అవసరమా? ఈ లేపనాలు అవసరం లేని నీకు గంధం ఇలా పూయాలి? నిత్య పరిమళుడైన నీకు పూలు పెట్టడం ఎందుకు? మహిమతో వెలిగిపోయే నీకు ఆభరణాలు తగలాలా? ఇలా భక్తిభావంతో భగవంతుని పూజిస్తే మనకు శాంతి కలుగుతుంది. ఇంతటితో ఈ చిన్న సందేశాన్ని పూర్తి చేస్తున్నాను. ఇది ఓం శాంతి శాంతి శాంతి.
1: శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా ప్రతి ఉదయంలాగా ఈ ఉదయం కూడా మీరు విన్నారు ఓ ప్రవచనం. అయితే ఆచార్య శ్రీ బాలకృష్ణ అప్పడు గారికి మా కృతజ్ఞతలు సమర్పిస్తూ, ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రి వంటి పవిత్రమైన స్థలం మరొకటి లేదు కదా, వెంకటేశ్వర స్వామితో సమానమైన దేవుడు గతంలో లేడు, భవిష్యత్తులో ఉండదు అని భక్తి భావంతో చెబుతుంది. అయితే శ్రోతలరా, ఈనాటి విశేషమైన కార్యక్రమం ఈ పాటతో పూర్తి అవుతున్నది. వందనామి దగ్గర సెలవు తీసుకుని హరి శ్రీనివాస నమస్కారం.

0: Center 94 North South 95.6 East West 98.2. You are listening your RM3 Radio.
1: Tuli Ragalu.
2: 94.6 98.2 MHz పైన శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్వీకరించండి మా హృదయాంజలి. 94.6 98.2 MHz పైన ఈ ఉదయపు వేళ నేను మీ కృతిక మీ సేవలో ఉంటాను. ఆదివారం నాడు కాబట్టి మనం కొన్ని రిలాక్సింగ్ మ్యూజిక్ ప్రసారం చేస్తాము. కానీ మొట్టమొదటి భాగంలో మనం స్వామి వారి అనుగ్రహం కోసం శ్రీవారి సంకీర్తనాలను ప్రసారం చేస్తాము. అయితే వాళ్ళ మీరు క్షేమంగా ఉన్న

ఉన్నారని మంచి వైబ్స్తో కూడి ఉన్నారని భక్తి భావంతో కూడి ఉన్నారని ఆశిస్తూ నీటి కార్యక్రమాన్ని మొదలు పెడదామా. మీరు సిద్ధంగా ఉన్నారైతే

అవునండి శ్రోతలారా, గుర్తించుకోండి, మనం కొనసాగిస్తున్నాం శ్రీ వెంకటేశ్వర స్వామి సంకీర్తనాలతో. అసలు తిరుమల కొండలపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా ప్రసిద్ధి చెందారు. స్వామివారిని శ్రీనివాసుడు, బాలాజీ, గోవిందుడు అని చాలామంది భక్తులు పిలుస్తారు. తిరుమల దేవస్థానం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి పొందింది ఆ పుణ్యక్షేత్రాలలో ఒక్కటి.

అసలు శ్రోతలారా, పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు భూలోకంలో శ్రీనివాసుడిగా అవతరించి తిరుమలలో నివసించారని విశ్వాసం. అప్పుడు పద్మావతి

శక్తి దేవితో స్వామివారి వివాహం జరిగిన తర్వాత భక్తులు కోరికలు తీర్చుటూ తిరుమలలో కొలువై ఉన్నారని భక్తులు నమ్ముతారు.

అక్కడ మన తిరుమలలో ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. భక్తులు గోవింద గోవింద ఓం నమో నారాయణ ఓం నమో వెంకటేశాయ నమః అని స్వామివారిని స్మరిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటారు. అక్కడ కొందరు భక్తులు కాలి నడకన తిరుమల కొండను ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రోతలారా, తన మహాత్మ్యం గురించి మాట్లాడాలంటే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. అది రోజుల్లో కూడా అయిపోదు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే పూజలు, సేవలు, అక్కడ మరి ఉత్సవాలు చాలా వైభవంగా ఏర్పాటు చేస్తారు. ఇంకా అక్కడ భక్తులు బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో భక్తుల సందడి మరింత ఎక్కువగా నిర్వహిస్తారు అక్కడ.

అసలు శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడాలంటే శ్రోతలారా, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు ధైర్యం, భక్తి, విశ్వాసం కలిగించే దైవంగా భావించబడతారు. తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకోవడం ఎంతో పవిత్రమైన అనుభూతిగా భక్తులు భావిస్తారు. అందుకే మన మారిషస్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వాళ్ళ కోరిక ఏమిటంటే తిరుమలకి చేరడానికి. అక్కడ ఆ మహావిష్ణువు యొక్క దివ్య ఆశీర్వాదాన్ని పొందడం. అయితే విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అవుట్ దేర్ ఇన్ దిస్ స్పిరిచువల్ జర్నీ. కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం.

ఓకే శ్రోతలారా, ఇక్కడ మనం ముగిస్తున్నాం ఈ తొలి రాగాలు యొక్క ప్రముఖ భాగాన్ని. ఎల్లప్పుడూ స్వామివారి యొక్క దివ్య ఆశీర్వాదం మీ పైన చల్లుతారని ఆశిస్తున్నాం. ఇంకా ఎవరెవ్వరు వ్రతం పాటిస్తున్నారో తప్పకుండా స్వామివారు వస్తారు మీ దుఃఖాలన్నీ తొలగించడానికి, ఆనందం ప్రసాదించడానికి.

Hey Sangeeta Rasikulara, konasagistunnam neeti karyakramam, hoping that you're having a nice time out there. Inka ee adivaram nadu udayapu vela chala mandi chotlo భజన మాల ఏర్పాటు చేస్తున్నారు. తప్పకుండా వెళ్ళండి స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందడానికి. విశేషంగా లమిచే ఇంకా బెల్వి మందిరంలో ఇవాళ మహాభజన సేవ నిర్వహిస్తున్నారు భక్తులు, వెళ్ళండి.

అవునండి శ్రోతలారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్ళి వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్ యు సెలబ్రేటింగ్ యువర్ ఆనివర్సరీ, ఇవాళ ఈ రాబోయే పాట విశేషంగా మీకే.

హే సంగీత రసికులారా, నేటి కార్యక్రమంలో మనం ఎన్నుకుంటున్న సినీ పాటలను మీరు బాగానే మెచ్చుకుంటున్నారని ఆశిస్తూ, హోపింగ్ దట్ యు లవింగ్ టుడేస్ ప్లేలిస్ట్. ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం చేస్తున్నాం. అనేక అనేక కృతజ్ఞతలు రేడియో మనోరంజన్ ఎన్నుకున్నందుకు.

అవునండి, సంగీత రసికులారా, ఇంకా కొన్ని నిమిషాలున్నాయి మన కార్యక్రమం కోసం. మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్, హోపింగ్ దట్ మీ ఆదివారం నాడు బాగానే మొదలైంది అదే చిరునవ్వు అదే ఉత్సాహంతో. లెట్స్ కిక్ స్టార్ట్.

హే సంగీత రసికులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభ దినం.